కొన్ని ఎలాంటి ప్రదర్శనలతో సంగీ పొలి అంతరాష్ట్రీయ ప్రతిభ చెల్లికి అడిగిన సమాంతరం కథా ప్రధానమంత్రి జపాన్ అన్ని పాత్రలు ఇటలీ పారాకెళ్తున్న సవాయుడి ఇటాలి తొలి ఆసన జపాన్ ప్రస్థానం వరకు ఈ రోజు జపాన్ ప్రస్థానం వరకు జపాన్ ఉపయోగ సంస్కృతి నియమిత స్వాభావిక ఈ సైనిక నేపాలి యొక్క పౌరుద్ధి పరిశ్రమ చింపు